0: గారే గారే
1: నరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే
1: సూర కి తర
0: ఎంత చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక్క చక

0: గారే గారే
1: నరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూరకి తరది ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ
1: పక్కడ కరగలది
0: మేరే మన్ కే ద్వార ఏ భూత